0: నేటవైన సింధు. అహనాతరే హిత సన్న సన్న సింధు హన్నత్ ఒబ కెమతి నమ్ www.livefm.lk సైట్ ఎక్కడ గిహిం క్లాసిక్ రేడియో సిలెక్ట్ కరన్న. క్లాసిక్ రేడియో దిశవన రెందును హదవతే స్పర్శయ. ఒబ ఆదరే కరన క్లాసిక్ రేడియో రేడియో గార్డెన్ ట్యూన్ ఇన్ రేడియో ఎఫ్ఎం యన యాప్ హరహా వగే తవత్ వెబ్ అడవి గణనా కొస్సే శ్రవణీయ కల హీ
1: livefm.lk.